0: హలో మిర్చి హెల్ప్లైన్.
1: హాయ్ దేర్, వాట్స్ అప్, టెల్ మీ.
0: ఖానా ఖానే కే దో గంటే బాద్ ఫిర్ సే భూఖ్ లగ్ జాతీ హై. క్యా కరూ యార్, థక్ గయా హూం.
1: ఓ మ్యాన్, ఇట్స్ సో సింపుల్ యార్, ఘడీ దేఖనా బంద్ కర్ దేనా, ప్రాబ్లమ్ సాల్వ్ హో జాయేగీ. ఫెంటాస్టిక్.
2: ఖోపడి తోడ్, ఖోపడి తోడ్.